0: రంగా ఉదయ్ దేశ్, మీరు ఎవరెస్ట్. ఫిర్తా ఫిర్తా బిస్ పర్సెంట్ సమక్యా సుఫిర్తా చైలే పని చాహా పని
1: క్యాష్ ఫిర్తా లిను భాయతా
2: एनसेल पैक किन्नु भयता जहिले पनि जहाँ पनि प्याक खरीद गर्नुहोस् अनि 20% सम्म क्याश फिर्ता एनसेल एपमा क्लेम गर्नुहोस्. एनसेल पैक किन्नु भयता शर्तहरू लागू हुनेछन्. एनसेल नेपालकै लागि.